కిరణమణియుము ఉదయం అదిలు తిరుగు సామ సంగీతం చరణ చరణ పంకజంగటేడి అలరిన్ను ప్రేమ సాయుజ్యం అసిదలసిదలాస్యం సరస మధుర సుమ శరంగళైదు అమృత పొళిన ప్రణయ భరిత